0: హలో
1: హలో హాయ్ ఇంకా
0: ఆన్ ద వే నాకు టికెట్ హాస్పిటల్
1: ఓసికి హోలా తుల్కి కౌడిడి
0: అయ్యో నా nakakaulang na ako ay imo.
1: Oray na sa payan. Basta kay hula tol ko ikaw.
0: Oh, sige. Bahala ka. Bye. Ay, nadira kong suga din eh. Dira ko tutugutan nga mas masuok ako iya. Salit samtang timprano pa. Kinahanglan likayan ko na iya.